0: గారే గారే
1: నరబడ
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూరకి ధర దీనే ఎన్నాయా అది
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగదే
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కడ కరగదే
0: మేదే మన్ కే ద్వార